0: మనం లావిష్ అయ్యి
1: You're listening to Home 92.2 FM. Home is a feeling.